అస్సలాము అలైకుమ్ అండ్ అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతుహు. సలామునా అండ్ సలామునా పహా గయారాను దోస్తాను రుణు బైగాను డ్రైవరాను పోజాను పులిసాను స్కూలియాను కాలేజ్యాను మషరాను హంజూలు కషరాను జినకు హలకాను అవు పొడు వడు మషుమాను ఎనికి పహా గహా గచాబాంది సలాం సూక్షితి టైం సరే జుమంగ ఆవాజ్ ఔరు జీ పాగైవాంది మీని ఖులూస్ డక్ డక్ సలామునా అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతుహు జమాత్ సలాం పు ఉచిత ఆవాజ్ బాని అఖలే గజీ.